గుడ్ మార్నింగ్ శుభోదయసన కవియ ఈలంగ ఫ్యాట్ అండి మీ మాకి దేవుని ప్యాయ మీ ప్యాట్ అని కూడా మాట మాతనవా మీ అవి మే దెంగర్ పౌగికాల కథాకర పౌగికాలని అప్పుడు హెమతిష్టం కథాకరణ మద్రవ్య వెళ్ళట ఎబ్బై ఊవన్ ఓ మీగము బందనాగారు సిధువి మెక్క ఆయ్ ఆయ్ కథాబాయి తీనో ఇవగేమ రటమైకట జాతిక క్రియాన్వితయ ఇటు పాసే ఇతిహాసేటి గ్యామ ఇవగీ తవత్ తవత్ కూడా దేవాల అప్పుడు తీనోని మద్ర రటే మద్రవ్యకిన కారణావ నిరంతరం ప్రవృత్తియాక్ రేట ప్రవృత్తి బలన కూట న్యూస్ బలన కూడా టీవీకి రీడికి న్యూస్ ఆన్ కూడా బలన కూడా అతని మిత్రాయి మితని మిత్రాయి మేమయ్యావే ఇవగీ గొడాక్ సిగరెట్ గా అరక్కుటి కాయగానే నేను మమ్మీ కథ ఇతని హాట్ కానీ లంకా విధంగా అరక్కు కసిప్పు సమాహి అరక్కు కసిప్పు గంజ వెళ్ళట వాడ లంకావి కూడా కుడు ఐస్ మిగతమై సేహైన లోకు పిల్లాక ఎలా తీయండి హరి మే సిధువీ మెక్క అన్న పులువంకమ్మకు తీయనవా పహుగే దవసక అమిలి పిటియే కిరళ వెల్ కటువే సమాజీ విసిన్న మ్యావ హనున్నీ నిగా కొడుకారే కీలా నమ్ముత్ మందన్న ఇక్కడ గెలపిన నమకొహమ్మద కీలా గోనిధులి కీని కూడా కొచ్చారు సదాచార సంపన్నది కీలా హెబే ఆ కరపుదే తెగా తమ ఆటే కీన నమ తొందర వెడి కీలా హితనవని తమంగి అమ్మవాయి తాతవాయి నీద గల్లిన్ని గాల మరలదాపు ఈ తరుణే ఆగాను మీ కియాన్ని తింగర అప్పుడు లంకావి అపి హెమోం విశ్వాసకన్న గతమాయి దెవివరు అగే అపి దెమోపియో ఓయ తిస్తుం కోటియాక్ దెవివరు వెడహిటియాత్ అప్పుడు కాగింగ్ మధ్య విత్తదేక్నేని ఏంది అప్పుడు జీవమానం ఇన్న దివ్యూరు తిన్నదమ్మాయి అమ్మాయి తాతయ్య కీలకి అని ఇది ఏ అమ్మాయి తాతయ్యని బుధుధామ తెక్క అవి దన్నో అవి కొహముద అమ్మడై తాతరై సలకండోని కీలని ఇక అన్ని బుధుధామట అను దివ్యలోకి ఆమట నా ములిమ్మ తమన్ మెలవట దాయాదకరపు దిమౌపి అనాదరే రకమలాగండోని పోషణేకరండోని మీ గ్యాట పశ్చి దానమానదెండోని పింపమును అండోని మీ కోమ దేవాల్ మీకీన మీ సమాజ మూలధర్మ వెనుమట అరపుత్రయాకరై నీ కురుటిగా పొండ సమారిట సల్లిటిగా మదిగినది మీకు పసుపస దిగిన కథ ముఖద్ది గీనికట వేడి సిధువీ వ్యవసాయానికి వేస్తాము తమంగి అమ్మాయి తాతాయి తమాయి ఇతను ప్రహారేట లక్కల్లా మరల దాళ తిపుని మే మే హెమ కథావాక్ పిటిపశ్చిమ తీర్ని అంతిమట మీకే సామాన్య హొంద సీఎం ఇందులా కరపు దేవాలనేవి మొగద కొడుటికేమ గత్తామ ఈ అతివిన తత్వయాన్ సమ్ వికృతి తావయాన్ మనసు అతివిన వికృతి తావయాన్ ఓ అవసర పొడి హీనియట పొడియట కక్కరాడ పశ్చు ఓయా నిమీని ఓ ఈ గత్త పొడి చొట్టేక గీలమికాన్ ఏక గత్తన పశ్చు ఓయా నిమే ఇన్ని వాడు ఎన్నోటిగా పొడి పొడి ప్యామనోగి ఫీల్ లేక అప్పటికి డొపమైన్ మేము ఒక వెడి ఎలా ఏ సామాన్య అరక్కు ఈద్రూక స్వభావేని మీకు ఎక్స్పీరియన్స్ కరపు నెతి అయ్యేదాన్ని మంకేనా ఇకనేమే ఐసా కుడుకి అని ఇకనిసా మీట వెడి వికృతి తావే నెతివేనో ఇన్సా ఏ పొడ్డా కికపారకి అబ్బాయి ఉనుత్తేమే తిని పస్సే తమాంగ్ కౌదకి అని కమతగినో తమంట మీలోకి తీన తామ పాత్మ వెడక్కున్నది కరండి ఆయ్ దిపారక్ హితన్నే హితన్నే కానీ హితిన్నే ఈ హితన తెనట మనస ఈ సామాన్య అతతత్తి నెవే తీర్ని వికృతి వెచ్చ మానసిక అత్తగడు ఓన దేక్క నన్ను పులువంకమకు తీను దీనిసా మే పే పటంగన్నుకుట అప్పుడు పులువంగ తీయట అపి ఒయా మమ నీద ఐసా కుడు తెక్క ఏమి సంబంధేక్నే హెబే అపిట పులువంగ తీయట మొగక్కరి సమాజ వగకి మాకు వచనకి హరి దెండ పులువన్ తన తీనో అనం మేకిన వ్యసన రొటగలవాగన్ను ఇలంగ పరంపర గలవగన్ను అవి ఏ విన్వింగ్ అవి దాయకత్వేమో ఉదయ అటాయి వినాడి హాతాయి వెళ్ళాలి.

0: ఇస్తున్నాయి.
1: మమనందే మానం రిలాక్స్.
2: ప్రబలము విద్యానుకూల విసదము ఓతుషీల్ యాక్టివ్ ప్లస్
3: మానవీయ ప్రేమి.